ధరయ కోసల పరబ్రహ్మనే రఘువరను భరతనవులనుపాలన క్రియరు నాము. ధరయ కోసల పరబ్రహ్మనే రఘువరను భరతనవులనుపాలన క్రియరు నాము. అరస నూళిగ నమ్మ సంసారదాడళిత హరుషదిం సేవిసెలో మంకుతిమ్మ. అరస నూళిగ నమ్మ సంసారదాడళిత హరుషదిం సేవిసెలో మంకుతిమ్మ.